0: నిత్యానందకంద భగవాన్ కీ జై. శ్రీ కళ్యాణ్ భగవాన్ కీ జై. శ్రీ దశరథ నందన్ భగవాన్ కీ
1: జై.
0: శ్రీ కైకేయి నందన్ భగవాన్ కీ
1: జై.
0: శ్రీ సుమిత్రా నందన్ భగవాన్ కీ
1: జై.
0: శ్రీ చారో భయ్యన్ కీ
1: జై.
0: శ్రీ హనుమాన్ జీ రామ జన్మభూమి కీ
1: జై. శ్రీ కృష్ణ జన్మభూమి కీ జై. శ్రీ కాశీ విశ్వనాథ కీ
0: జై.
1: శ్రీ అయోధ్యా ధామ కీ
0: జై.
1: శ్రీ సరియూ మహారాణీ కీ
0: జై.
1: జగద్గురు స్వామి శ్రీ రామానందాచార్యజీ మహారాజ్ కీ
0: జై.
1: గోస్వామి శ్రీ తులసీదాస్ జీ మహారాజ్ కీ
0: జై.
1: సమస్త పూర్వాచార్యో కీ
0: జై.
1: సర్వసంత వైష్ణవ భగవాన్ కీ
0: జై.
1: సత్య సనాతన ధర్మ కీ
0: జై.